0: కథానాయిక ఉల్సాకియా ఉమ్మ గుడ్సు ఓనివర్ మార్క్ గెట్ సెట్ ఈగో పాడిల్
1: పాడిల్ల
0: అదే ప్రేమికులకు పాడిల్ల.

అద్వైతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభా